తరిలు పొట్క హరగరి పతరసిల తరిలు పొట్క పర్సయ చాటురాకయ దరదర పొట్క హరగరి పతరసిల